కరుణామృత సాగర కదంబ కాననావాస కదంబ కుసుమ ప్రియ కందర్ప విద్య కందర్ప జనకాంగ వీక్షణ కర్పూర వీతి సౌరభ్య కల్లోలిత కుప్తట కలిదోషహర కంజలోచన కంగ విగ్రహ కర్మాది సాక్షిణి కారయత్రి కర్మఫల

ఏతత్తదిత్య నిర్దేశ్య చైతానంద చిరాకృతి ఏవమిత్యాగమాబోధ్య కైక భక్తి మదర్శ.

సేవితూఢాసేవితాంఘ్రి హయమేధ సమర్జిత హర్యక్షవాహర హంసవాహర హతదానవ హత్యాది పాపశమని హరిదశ్వాది సేవిత హస్తి కుంభో తుంగకుచ హస్తి కృత్తి ప్రియంగర హరిద్రా కుంకుమదిగ్ధ హర్యశ్వాద్యమరార్చిత హరికేశ సఖి హాది విద్య మదాల సకార రూప సర్వజ్ఞ సర్వేష.

స్వకారాఖ్య సమరస స్వకరాగమ సంస్కృతాయ సర్వవేదాంత తాత్పర్య భూమి.